నన్యాని సంయాతి నవాని దేహి. గీత దోస్రో అధ్యాయ కు 22వ శ్లోక పడనోలా. యా భలి భాతి సమజాయ శ్రీ కృష్ణలే అర్జున్, यो शरीर मर्नु भनेको जसरी एक व्यक्तिले कपडा लगाउँछ, वस्त्र धारण गर्छ, जब त्यो वस्त्र जीर्ण हुन्छ, पुरानो हुन्छ, त त्यसलाई फ्याँकेर नयाँ कपडा लगाउँछ. त्यस्तै यथा शरीराणि विहाय जीर्ण, जब शरीर जीर्ण हुन्छ त फेरि नयाँ देह प्राप्त गर्छ. त्यो जरुरी छैन मनुष्य देहै प्राप्त होस्, तपाईँको कर्म अनुसार कुकुर बिरालो जुनै पनि हुन सक्छ. यानी कि आत्मा त सधैँ रहन्छ. पुनः 2:20 मा पनि यही बताए,